ఈ భగవాన్ గణేష్, ప్లీజ్ షార్ప్ మై ఇంటెలెక్ట్, మై బుద్ధి, ఐ కెన్ అండర్స్టాండ్ హూ యూ ట్రూలీ ఆర్ ఆఫ్ మర్సీ అండ్ మీ.

ఓం శ్రీ వత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శ్రీ ఓం శ్రీ కఠాయ నమః, ఓం శాశ్వత

శవర రామచంద్ర కీ జై. ఓం నమస్తే గణపతే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం హరతాసి త్వమేవ కేవలం ధరతాసి త్వమేవ కేవలం హరతాసి ఓం గం గణపతే నమః. సో ఇన్ ది గణపతి ఖండ్ ఫ్రమ్ ద బ్రహ్మ వైవర్త పురాణ్ సీ సో మెనీ బుక్స్ టెల్ అబౌట్ లార్డ్ గణేష్. సో ఇన్ దిస్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ ఇన్ ది బ్రహ్మ వైవర్త పురాణ్ you see, there's another version of Lord Ganesha. So one day, Shiva and Parvati Devi approached Lord Shiva.